0: All right, Wanda Namalu, and good to see everyone here today. Hope that all are doing well, and welcome into our class today.
1: అందరికీ వందనాలు అండి. స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈరోజు ఈ తరగతిని నేర్చుకోవడానికి వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. అందరికీ కూడా శుభ సాయంత్రం. మీకు ఇక్కడ నుండి శుభోదయం మీ అందరికీ.
0: I had to travel and do some family obligations on our normal day, so we're recording a day after or having our class a day after.
1: చూడండి, మామూలుగా మనము కొనసాగించుకుంటున్నటువంటి మంగళవారం పూట మనము బైబిల్ తరగతిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉండేది. కానీ కొన్ని కుటుంబ సమావేశాల కారణం వలన మంగళవారం పూట మేము వెళ్ళి వేరే కుటుంబాన్ని దర్శించవలసిన అవసరం వచ్చినది. కాబట్టి ఆ రోజు తరగతిని నియమించడం కష్టమై ఉన్నది. కాబట్టి తర్వాత రోజు, అనగా ఈ రోజు, ఈ విధమైన తరగతిని మనం కొనసాగించుకుంటూ ఉన్నాము.
0: But we will be back next week at our regular time. Don't forget, and it'll be on Tuesday morning for me, Tuesday night for you, and be sure to tell everybody so that we can get more people in the class.
1: ఓకే, అలాగే ఇంకా ఈ వారం మాత్రమే ఈ బుధవారం పూట జరుగుతుంది. రేపు వారం నుండి మనము మళ్ళీ మంగళవారం పూట సాయంత్రము 7:30 ఈ విధమైన తరగతిని కొనసాగించబడుతుంది. అంటే యథావిధిగా మళ్ళీ రేపు వారం నుండి యథావిధిగానే క్లాసులు కొనసాగించబడతాయి. అందరూ కూడా గుర్తుంచుకోండి.
0: Okay. Let's begin with a word of prayer, and we'll ask Brother Ravi to do that, and then we will review what we did last week and start what we have this week. So, Brother Ravi, if
1: సరే,
0: you'll lead us in prayer.
1: ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకున్న తర్వాత గడిచిన వారంలో జరిగిన విషయాలను మనం ఒకసారి నెమరు వేసుకుంటూ ఈ రోజు తరగతిని మనం కొనసాగించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రములు కృతజ్ఞతలు మా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేమందరం కూడా ఈ విధంగా మీ నామమును గణపరచడానికి ఇచ్చినటువంటి ఆన్లైన్ క్లాస్ ని బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతలు మా తండ్రి. ఈ విధంగా మేమందరం కూడా కూడి వచ్చిండగా మా తండ్రి నేర్చుకోవడానికి వచ్చినటువంటి మా ఉద్దేశాన్ని సఫలపరచండి. మా తండ్రి, అనేకమైనటువంటి వారులు లేరనే బాధ కంటే ఉన్న ఒక్కరమైనా సంతోషంగా వాక్యాన్ని సత్యంగా నేర్చుకున్నట్లు సహాయం అందించమని కోరుకుంటున్నాము. ఇదిగో మా తండ్రి, అలాగే బోధిస్తున్న దాసుడు మా తండ్రి పాల్ గారికి, అలాగే తర్జుమాలో ఉపయోగపడుతున్న నన్నును దీవించి ఆశ్రయించి మమ్మల్ని బలపరచమని, మా ద్వారా మీ శివార్త సేవ విజృంభంతంగా కొనసాగించుకుంటూ అది అమితంగా మరి అందరికీ కూడా పంచబడేటకు సహాయం దయచేయమని కోరుచున్నాం మా తండ్రి. అలాగే మా తండ్రి, రాలేని వారి గురించి వేడుకొంచున్నాం. త్వరగా రావడానికి వారికి మనసుని స్థిరపరచమని బ్రతిమలాడుకొంచున్నాం మా తండ్రి. అలాగే టీపీసీ తాడేపల్లి గూడెంలో ఉన్నటువంటి సహోదరులను బట్టి వేడుకొంచున్నాం మా తండ్రి. సహోదరులు మార్టిన్ గారి వాళ్ళ నాన్నను బట్టి మీకు వేడుకొంచున్నాము. ఆయనకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి మీకు స్తోత్రములు. మరి మా తండ్రి, మీ చిత్తం అయితే అనారోగ్య పరిస్థితులలో మీ దాసునికి మంచి సహాయం దయచేసి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాము. బీపీ షుగర్ ఆయనకు ఎక్కువగా ఉన్నదని మేము వింటున్నాము. మీ దయతో వాళ్ళని చక్కపరచమని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాము. మళ్ళాగే తండ్రి, మీ కుమారుడు సంజయ్ని బట్టి వేడుకొంచున్నాం మా తండ్రి. టైఫాయిడ్ ఫీవర్ తో ఆయన బాధపడుతుండగా మీ దాసునికి కావలసినటువంటి మంచి బలాన్ని ఇవ్వండి మా తండ్రి. ఉన్నటువంటి ఆ జబ్బును, ఆ జ్వరాన్ని మీరే తీసివేయమని బ్రతిమలాడుకుంటూ, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ మొత్తం కాంగ్రిగేషన్ మొత్తాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకొని మంచి ఆరోగ్యంతో ఆ కాంగ్రిగేషన్ చుట్టుముట్టి కాపాడమని బ్రతిమలాడుకుంటూ, అలాగే తరగతిని చివరి వరకు మీ కాపుదలతో నడిపించుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ విన్నపములన్నీ అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.
0: Amen.
1: ఆమేన్.
0: All right. Last week we began a lesson entitled, What is the Hope of the Church?
1: గత వారం మనము సంఘం యొక్క నిరీక్షణ ఏంటి అనే అంశం బట్టి మనము కొనసాగించుకొని ఉన్నాము.
0: And as you know, as Christians, we all have to have hope individually. And this lesson, we wanted to talk about what is the hope collectively, all of us together as the church.
1: మనకు తెలుసు, ప్రతి క్రైస్తవునికి ఒక్కొక్కనికి ఒక్కొక్క నిరీక్షణ ఉంటది, అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎదురుచూపు ఉంటుందని మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటంటే సంఘానికి అనగా ఉమ్మడిగా సంఘం యొక్క నిరీక్షణ అనేది ఏమిటి అనే విషయం గురించి మనం నేర్చుకుని పోతున్నాము ఈ పాఠంలో.
0: First of all, in point number one, we notice that Christ will present the church to himself.
1: చూడండి, మొదటిగా మనం చూసుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే క్రీస్తు సంఘమును తన ఎదుట నిలవబెట్టుకోవడానికి చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాము.
0: Brother Ravi and I were talking right before the program started about how it seems that many people have a lack of faith today.
1: ఓకే, చూడండి ఈ రోజుల్లో చాలా మంది గురించి మనం చదువుకుని ఉన్నాము. బ్రదర్ పాల్ గారు, రవి గారు మాట్లాడుకున్నటువంటి విషయం గురించి మనం చూసుకున్నట్లయితే ఇందాకనే చాలా మందికి విశ్వాసం పొదువుగా ఉన్నది, విశ్వాసంలో వారు తక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎస్,
0: And it's human nature to follow the same pattern that they have done for thousands of years in the Bible, periods of high faith and periods of low faith.
1: చూడండి, చాలా సంవత్సరాల నుండి యుగాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క అవిశ్వాస పరిస్థితిని బట్టి మనం అందరం కూడా తలుచుకోవచ్చు. ఎందుకంటే ఒకరికి ఎక్కువగా విశ్వాసం ఉంటుంది, ఇంకొందరి ఒక్కొక్కసారి మనుషులకు ఎక్కువ విశ్వాసం ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ విశ్వాసం ఉంటుంది, మళ్ళీ వాళ్ళకు ఎక్కువ విశ్వాసం వస్తుంది, మళ్ళీ తక్కువ విశ్వాసం వస్తుంది. ఇది మనం బైబిల్లో తరచుగా చూస్తున్నటువంటి విషయమే.
0: And that's important to understand because when we look at our congregation, sometimes attendance is low, sometimes there's not that much effort put in by the members.
1: ఈ వీటి గురించి మనము మన సంఘాన్ని పోల్చుకున్నట్లయితే కొన్నిసార్లు మన సంఘంలో కూడా చాలా మంది ఒక్కోసారి అంచనా కూడా వేయలేనంతగా వచ్చి గ్యాదరింగ్ లో కూర్చొని ఉంటారు, కానీ ఒక్కొక్కసారి అయితే ఎవరు రారు.
0: And because of that, we sometimes feel bad about those things, but again, it's just part of human nature, and we have to press on and keep that hope alive within us. And we know that, as we mentioned in point one, that Christ is going to present himself to the church.
1: ఇది ఒక్కొక్కసారి మనల్ని ఇలాంటి పరిస్థితి మనల్ని ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి చాలా బాధాకరంగా బాధ పెట్టే విధంగా ఉంటది, అంటే కృంగుపాటుగా తీసే విషయంగా ఉంటది. కానీ ఈనాడు ఆ పాఠం గురించి మనం తెలుసుకున్నప్పుడు మనందరికీ కూడా ఒక ఎదురుచూపు, ఒక నిరీక్షణ ఉండదనేటువంటి విషయం మనం చూసినప్పుడు క్రీస్తు మనల్ని అందరినీ కూడా తన ఎదుట నిలవబెట్టుకోవడానికి ఒక రోజును ఇచ్చించినాడు. దానికోసం మనం నిరీక్షణ కలిగి ఓర్పుతో నిమ్మలంగా మనం దానికోసం నడుచుకుంటూ వెళ్ళాలి, బాధపడకూడదు.
0: And although it's hard to understand sometimes, we go through these periods because the Lord is purging, taking out people from the church to see whose faith remains. And he wants a church that is holy and without blemish.
1: చూడండి, కొన్నిసార్లు క్రీస్తు సంఘమును అలాగే అలాంటి పరిస్థితులకు కూడా తావు ఇచ్చే విధంగా చూస్తాడు. ఎందుకంటే వారి యొక్క విశ్వాసం ఎంతవరకు ఉంటుందో ఏమో అని చెప్పి వాళ్ళని పరీక్షించడానికి ఆ విధంగా యేసుక్రీస్తు కూడా దాన్ని చేస్తూ ఉండేవాడిగా ఉంటాడు.
0: So the hope that we hold on to is that we will see Jesus one day.
1: చూడండి, మన నిరీక్షణ ఏమై ఉండదంటే మనం అందరం కూడా ఒక రోజు యేసుక్రీస్తుని చూస్తాము.
0: Point number two, last week we discussed that the church's hope is eternal life.
1: చూడండి, అలాగే రెండవ పాయింట్ ని మనం చూసినట్లయితే సంఘము యొక్క నిరీక్షణ నిత్య జీవమై ఉన్నది అనే విషయం గురించి తెలుసుకుని ఉన్నాము.
0: We have been promised eternal life if we have obeyed the gospel and we live a faithful life. We understand that eternal life in heaven is ours.
1: చూడండి, మనం ఎప్పుడైతే వాక్యమును విని విశ్వసించి దాని మీద మనం ఆధారపడి విధేయత చూపుతామో అలా జీవించినటువంటి మనకు పరలోకం అనేటువంటిది, నిత్య జీవం అనేటువంటిది ఉన్నది అనే విషయం మనకు వాగ్దానం చేయబడినది.
0: And as bad as life can be sometimes with sickness and illness and financial problems, Our hope is that we will have eternal life in heaven and there will be none of these problems.
1: చూడండి, కొన్నిసార్లు మనకు అనేక సమస్యలు రావచ్చు, ఆరోగ్య పరంగా గాను, అనారోగ్య పరంగా గాను, ఆర్థికంగా పరంగా గాను, ఇంకా కుటుంబ సమస్యల వలన గాను ఎన్నైనా మనకు సమస్యలు రావచ్చు. అవన్నీ మనల్ని కృంగుబాటు చేయడానికి చూస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళినప్పుడే మనకు నిరీక్షణ నిత్య జీవం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అనే విషయం మనం మర్చిపోకూడదు.
0: Point number three, as part of that eternal life, of course, the church is hoping and looking for the return of Jesus Christ.
1: చూడండి, అలాగే మూడవ అంశం, మూడవ పాయింట్ ఏమై ఉన్నదంటే సంఘము క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నది అనే విషయం మనం మర్చిపోకూడదు. అదే నిరీక్షణ.
0: And this is what we call the blessed hope.
1: అదే మనకు ఆశీర్వాదకరమైనటువంటి నిరీక్షణ అనేటువంటి మాట మనం మర్చిపోకూడదు.
0: Point number four, we notice that the church's hope rests upon the resurrection of Jesus Christ, that he was actually raised from the dead.
1: చూడండి, అలాగే నాలుగవ పాయింట్ ఏమైందంటే సంఘము యొక్క నిరీక్షణ పునరుత్థానంపై ఆధారపడి ఉన్నదనే మాటను మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించాడు, కానీ ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. అలాగే సంఘము కూడా ఒకనాడు తిరిగి లేవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సంఘము అంతా కూడా మళ్ళీ ఒకసారి పునరుత్థానం చెందుతుంది అనే మాట మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఆ నిరీక్షణ కోసం మనం ఎదురు చూడాలి.
0: So of course, if we're Christians, we know and believe that Jesus was raised from the dead, but why is that important for us as a church?
1: చూడండి, మనందరికి కూడా తెలుసు క్రీస్తు ప్రభువు మరణించాడు, శిలువలో చనిపోయాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, అలాగే ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు. దాని గురించినటువంటి విశ్వాసం మనకెందుకు అవసరమైనది అనేటువంటి విషయం మనకు తెలియాలి ఫస్ట్.
0: So the reason it's important is because if Jesus was raised from the dead, then that means that we can be raised from the dead as promised in God's word.
1: చూడండి, యేసుక్రీస్తు ఎలాగైతే పునరుత్థానుడయ్యాడో అలాగే ఇన్న రేపు మనం కూడా ఒకనాడు మనం కూడా పునరుత్థానం అయి ఉంటాము. అదే దేవుడి యొక్క వాక్యము మనకిస్తున్నటువంటి వాగ్దానము.
0: There are a lot of religions that teach that once you're dead, you're just dead. There's nothing else. But in the church, we don't have that belief. We have the hope that we will see Jesus Christ and the resurrection that will be for us one day.
1: చూడండి, చాలా మంది మత శాఖల వాళ్ళు ఈ విధమైనటువంటి బోధన ఎప్పుడు కూడా నమ్మరు. వాళ్ళు అంటే మనము లేస్తాము, తిరిగి యేసుక్రీస్తుని చూస్తాము, ఆయనతో పాటు మళ్ళీ మనము పరలోకానికి వెళ్తాము, పునరుత్థానం దినాన ఈ విధంగా మనం అందరం లేస్తాము అనే మాటను కొన్ని మత శాఖల వారు నమ్మనే నమ్మరు.
0: All right, now that brings us up to point number five today. Point number five, and this is our new point for today.
1: అయితే ఈ రోజు మనము ఐదవ పాయింట్ నుండి మనం పాఠంలో కొనసాగించుకుందాము.
0: So with all of the things we've just talked about, point number five is that the church's hope requires faithfulness now.
1: చూడండి, ఈనాడు సంఘము యొక్క నిరీక్షణ ఏమై ఉండాలి అనే విషయంలో మనం కొనసాగించుకున్నట్లయితే సంఘం యొక్క నిరీక్షణ ఇప్పుడు నమ్మకత్వాన్ని కోరుకుంటుంది. అంటే సంఘం ఏం కోరుకుంటుందంటే ప్రతి ఒక్క మనిషి కూడా నమ్మకంగా ఉండాలని కోరుకుంటుంది.
0: We can't just say that, well, Jesus hasn't come yet, so I can live like I want to. We have to live faithfully now.
1: చూడండి, మనం అనుకోవచ్చు సంఘము ద్వారా క్రీస్తు వస్తాడు, చూస్తాము, పోతాము అని అనుకోకూడదు. మనం అందరం కూడా ఉండాల్సిన విషయం ఏంటంటే మనం నమ్మకంగా ఉండాలి ఇప్పుడు క్రీస్తు వరకు, క్రీస్తు వచ్చేంత వరకు.
0: In Revelation 2 and verse number 10, the second part of this particular verse, Revelation 2 and verse number 10.
1: ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము.
0: Jesus tells them on that occasion, "Be thou faithful unto death, and I will give thee a crown of life."
1: చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, అనగా యేసుక్రీస్తు మాటగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోడుచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చుదను.
0: So this hope is a certainty. This is something that is promised to us, but it's only promised to the faithful.
1: చూడండి, ఇక్కడ మనకు ఒక వాగ్దానము చేయబడింది, అయితే ఆ వాగ్దానము కేవలము నమ్మకంగా ఉన్న వారికి మాత్రమే చెప్పబడుతుంది.
0: I cannot expect to live like the rest of the world and then think that I'm going to get that home in heaven that we talked about point number four.
1: చూడండి, మనం ఒకవేళ మిగతా లోకం వలె మనం కూడా ఉండునట్లయితే ఈ వాగ్దానాన్ని మనము ఖచ్చితంగా సంపాదించుకోలేము. అప్పుడు మనము పునరుత్థానము పైన అనగా 4 పాయింట్ లో సంబంధించినట్లుగా మనం ఉండలేము.
0: The hope that we have in the church about faithfulness means that there are conditions that we have to do our part. God has done his part, but we have to now live as he wants us to live. Not like I want to live, but the way he wants us to live.
1: చూడండి, ఇక్కడ సంఘము యొక్క నిరీక్షణ నమ్మకత్వమును, సంఘం యొక్క హోప్, సంఘం యొక్క నిరీక్షణ నమ్మకత్వాన్ని కోరుకుంటున్నది అని అన్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఇది మనకు ఒక కండిషన్ ఇస్తుంది మనకు. అంటే ఇప్పటి వరకు కూడా దేవుడు చేయవలసినటువంటి ఆ పని అంతా కూడా దేవుడు సంఘం కొరకు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు సంఘమునకు చెప్తున్నాడు, మీ పని ఇప్పుడు మీరు చేయాలి అని. అంటే మనం ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, మనం నమ్మకంగా ఉండాలి. అలాగ లేకపోయినట్లయితే, మనం ఒకవేళ నమ్మకంగా లేకపోయినట్లయితే, మనకి ఇవ్వవలసినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చేవాడిగా లేడు. ఆ వాగ్దానాన్ని మనం కోల్పోతాము నమ్మకంగా లేకపోతే. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి కండిషన్.
0: There are some in the religious world that teach, once I'm saved, I'm always saved. I can sin, I can live like I want to, and it doesn't matter. I'll still get to go to heaven.
1: చూడండి, కొంతమంది ఏం చెప్తారంటే, మీరు నమ్మకంగా రక్షింపబడండి అని అంటే, అగైన్ బ్రదర్, వాట్ దే సే,
0: yeah, they say that, well, it's once saved always saved is what they say. So if I am baptized, or if I just say the sinner's prayer, they say that's it. You can live any way you want to live. You can go out and do any sin you want to, and it doesn't matter, you're going to be saved.
1: Okay, చూడండి, కొంతమంది మత శాఖల వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకసారి రక్షింపబడితే ఇంకా రక్షణ అలాగే ఉంటదిలే, ఇంకా మనం చనిపోయినా కూడా మనకు మంచి స్వాస్థ్యం ఉంటుందిలే అని అనుకుంటూ ఉంటాడు. అంటే నేను విన్నాను, విశ్వసించి బాప్తిసం తీసుకున్నాను, ఇక నా పని అయిపోయింది, నేను రక్షింపబడ్డాను, ఇప్పుడు నేను చనిపోయినా కూడా నాకు పరలోకం ఉంటదిలే అని చెప్పి చాలా మంది గుడ్డిగా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్పినటువంటి విషయం మనం ఆలోచించాలి. మీరు నమ్మకంగా ఉండండి, అప్పుడే మీకు జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పాడు అని అంటే, మనకి ఇస్తున్నటువంటి ఆ పనిని మనము ముగియాల్సిన అవసరం ఉంది.
0: But the true teaching in God's word is that we have to remain faithful, and faithful means to stay true and obedient to God.
1: చూడండి, ఇక్కడ నమ్మకమైన వారికే నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండడం అని అంటే అర్థం ఏమిటంటే, సత్యములోను సత్యముతో ఉంటూ, సత్యంలో గ్రహించుకుంటూ, సత్యంతో పాటు ఉంటూ, విధేయత చూపుతూ మనం ఉండాలి అనే దానికి అక్కడ అర్థం ఇస్తుంది.
0: We have to be obedient to God and his word.
1: మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం, దేవునికి విధేయత చూపాలి, దాని ఆయన యొక్క వాక్యమునకు మనం విధేయత చూపాలి.
0: We've got to be obedient to our Lord and Savior, Jesus Christ.
1: మనం అలాగే మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచాలి.
0: And as we read in Revelation 2 and verse 10, we've got to be faithful until we die. We have to be faithful unto death.
1: చూడండి, మనకు మంచి మంచి బహుమానం కావాలి అని అంటే, మంచి కిరీటం కావాలి అని, జీవ కిరీటం కావాలి అని అంటే, మనము నమ్మకంగా ఉండాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అప్పుడే మనకు నిత్య జీవము లేదంటే జీవ కిరీటం అనేటువంటి కిరీటం మనకు రాబోతుంది.
0: Let's notice another verse, 1 Corinthians 15 and verse 58. 1 Corinthians 15 and 58.
1: అలాగే మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందాము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు.
0: At least in the English version, it says there the first thing, you have to be steadfast. And that means that you have, what's the steadfast. First word? Steadfast in the Telugu. What is that? He says, my beloved brethren, be ye steadfast.

0: is translated in the English, means to be firm and not moving. It's like you see a telephone pole or a power pole.
1: Yes. You know,
0: they dig deep in the earth and they get this wood that's, you know, it can break, but most of the time it won't break. And they dig it deep, and that's what being steadfast is. You're not going to move, no matter if the typhoon winds blow or storm winds blow. You're not going to move.
2: చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లో దీనికి అర్థం ఏమై ఉన్నది అనే విషయం మనం చూసినట్లయితే, ఇక్కడ ఆ పదానికి ఇవాళ అర్థం ఏమై ఉన్నది అంటే స్థిరంగా ఉండండి అని చెప్పాడు కదా. అయితే అస్థిరంగా ఉండండి అనే పదానికి అర్థం ఏమై ఉన్నది అంటే, ఒక టెలిఫోన్ టవర్ ఉంటది కదా, అది భూమిలో ఎంత లోతుగా తవ్వి దానికి మంచిగా కాంక్రీట్ వేసి మంచిగా స్టాండర్డ్ గా ఉండడానికి ఎంతో బలమైనటువంటి పునాది వేస్తారు. ఆ తర్వాత దాని పైన ఎంత ఎత్తుకైనా కూడా కడతారు. అప్పుడు అలాగా కట్టబడినప్పుడు అదేమవుతుంది అంటే, గాలి వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా వర్షం వచ్చినప్పుడు కానీ తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఇంకా ఏది వచ్చినా కానీ సరే దాని కింద పడేయడానికి వీలుండదు. ఎందుకంటే మంచిగా గట్టిగా దిట్టంగా ఉంటది, అది స్థిరంగా ఉంటది అక్కడ పునాది. కాబట్టి దానిని ఎవరు కూడా కదలపలేరు. అలాగే దేవుని యొక్క పనిలోనూ మనము అలాంటి ఆసక్తిని చూపించాలి అనే విషయం ఇక్కడ మనకు నేర్పించబడుతుంది.
0: And so this is talking about our faith, no matter what happens in life. And you know, there's a lot of things can happen. Death, sickness, this is the season for typhoid fever. No matter any of those things, I cannot look at God and say, why is this happening? My faith in God and in Jesus cannot be moved, regardless of what happens in the world.
2: చూడండి, అలాగే ఈనాడు మనకు కూడా అలాంటి విశ్వాసమే ఉండాలి. ఎప్పటికైనా కూడా మనము కదల్చబడుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ లోకంలో మనకు అనేకమైన ఇబ్బందులు రావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఇంకా ఏదైనా కుటుంబ సమస్యలు కావచ్చు, మనలను పడదగొట్టాలని ఎన్నో సమస్యలు రావచ్చు. ఎన్ని వచ్చినా కూడా సరే మనము క్రీస్తునందు స్థిరంగా ఉండాలి. అప్పుడు మనము దేవుని వైపునకు చూసి అనగా ఎందుకు ఇలా జరుగుతుందని దేవుణ్ణి అనకూడదు. మనం ఖచ్చితంగా దేవుణ్ణి వచ్చినటువంటి ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కొనే వారిగా స్థిరంగా ఉండాలి. అలాగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలని ఈ వాక్యం మనకు నేర్పుతుంది.
0: So also as part of that, without or with an unmovable faith, we also have to be abounding in the work of the Lord. In other words, we have to always be working for our Lord and Master, Jesus Christ.
2: అలాగే ఎప్పటికీ కూడా ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులనై ఉండాలని చెప్తుంది. అంటే ఎప్పటికీ దేవుని యొక్క పని మీద మనము మన ఆలోచన మనం ఎప్పటికీ కూడా ఆ కార్యం మీదనే ఆసక్తి చూపేవారుగా ఉండాలి. ఇలాగా ఈ వాక్యం మనకు నేర్పుతుంది.
0: Because you see, this is our Christian duty. We are not baptized into Christ only to sit by and let everyone else work. We have to work in the kingdom and do our part.
2: చూడండి, మనము ఎదుటి వాళ్ళ పనులు చేస్తుంటే చూస్తూ ఉంటాము, కానీ మనం కూడా పని చేయాలి. మనం కూడా ఒక పని ఉంది క్రీస్తునందు.
0: And some people will say, well, I can't preach, or I can't teach, I can't lead singing, I don't have talents like other people. But everybody has the ability to do something. Even the women will say, well, we can't do anything.
2: చూడండి, చాలా మంది అనుకుంటారు, నేను వాక్యం చెప్పలేను, నేను ప్రార్థన చేయలేను, నేను పాటలు పాడలేను, నేను నడిపించలేను, నేను అందరిలాగా మంచిగా వాక్యం చెప్పలేకపోతున్నాను, నాకు అంత తెలివి లేదు అని చెప్పి చాలా మంది నిరుత్సాహపడుతూ ఆ పని విషయంలో వెనకబడేవారుగా ఉంటారు. నిజానికి ఎవరికి ఉండేటువంటి తలాంతు వారికి ఉంది, ఎవరికి ఉండేటువంటి ఆ సామర్థ్యం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఒకసారి ఆడవారి సహితం కూడా వాళ్ళు ఎలాగ నడిపించాలి అనేటువంటి విషయంలో చూస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి సామర్థ్యం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు.
0: But everyone has talents and abilities. Even the women, of course, you can't speak in the church, you can't pray in the church, but the church would not exist without women there who are cooking and visiting the sick and doing things that the men wouldn't do or are not able to do.
2: చూడండి, నిజానికి ఆడవాళ్ళను మనము ఆ సంఘంలో బోధించకూడదు, సంఘంలో మౌనంగా ఉండాలని చెబుతాము. నిజమే కావచ్చు, కానీ ఆడవాళ్ళు లేకుండా సంఘం కూడా నడిపించబడదు. ఎందుకంటే వారు లేకపోతే అక్కడ వంటలు చేస్తారా? వారు లేకపోతే ఆ రొట్టె ద్రాక్షల సంఘాన్ని తయారవుతుందా? ఇంకా లేకపోతే వారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పరిసరాలన్నీ శుభ్రంగా ఉంటాయా? వారు చేసేటువంటి పని వారికి ఉంది కాబట్టి ఎవరికి ఉన్నటువంటి సామర్థ్యం కొలది వారు స్థిరంగా పని చేస్తూ ఉండాలి.
0: I'll give you an example. We have
2: ఒక ఉదాహరణ మీకు ఇస్తాను.
0: We had an old widow lady here. She has unfortunately passed away now.
2: చూడండి, మాకు ఒక వృద్ధాప్య స్త్రీ మాకు మా స్థానిక సంఘంలో ఉండేది, కానీ కొన్ని పరిస్థితుల వలన ఆమె మన దగ్గర నుండి చనిపోయి ఉన్నది.
0: And she was, she didn't have a lot of abilities, and she wasn't, frankly, she wasn't well off. In other words, she wasn't rich or anything.
2: What brother?
0: She wasn't rich. She didn't have a lot of money.
2: చూడండి, ఆమెకు చాలా డబ్బులు ఉండేది కాదు. షీ వాస్ నాట్ మనీ,
0: డిడ్ నాట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మనీ.
2: Yes. చూడండి, ఆమెకు చాలా ధనం ఉండేది కాదు. ఆమె కొంచెం బేదరాలే. ఆమె పరిస్థితి కొంచెము దయాహీనంగానే ఉండేది.
0: But one thing that she was very well known for.
2: చూడండి, కొన్ని విషయాల గురించి ఆమెకు చాలా సంగతులు తెలుసు.
0: If someone was sick or someone had some problem, she would make bake a little cake. And you know, Americans love sweets. And so she would bake a cake and she would take it to them.
2: చూడండి, కొంతమంది ఎవరైనా జ్వరంగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఆమె ఏం చేసేదంటే ఒక కేక్ ను తయారు చేసేది, వాళ్ళకు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేది ఆమె.
0: And even I, she gave me one. I was sick one day and she had heard that I was sick and she baked this nice chocolate cake and she brought it to me.
2: చూడండి, ఒకసారి నేను కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు, నేను అనారోగ్యంగా ఉన్నాననే విషయం ఆమెకి వినబడినప్పుడు నా కోసం కూడా ఆమె ఒక కేక్ తయారు చేసుకుని తీసుకుని వచ్చింది, చాక్లెట్ కేక్.
0: And some people may think, well, that's such a simple thing, but as being the recipient of that, someone who received it, it meant so much to me that she took out of her money and her time and made this cake and brought to me to try to cheer me up while I was sick. Again, it may seem like a small thing, but it was the only thing that she could do. She didn't have a lot of abilities to do a lot of things, but she could spread some joy and cheer in that manner.
2: చూడండి, అది కొంతమంది అనుకోవచ్చు అది చాలా చిన్న విషయమే కదా, ఆమె ఏం చేసింది, కేక్ ఒకటి ఇచ్చింది కదా అని అనుకోవచ్చు. నిజానికి అది తీసుకున్నటువంటి మాకు తెలుసు ఆమె ఎంత ప్రేమతో మాకు తీసుకుని వచ్చి ఇచ్చిందో. ఎందుకంటే ఆమె దగ్గర కొన్ని పరిస్థితులు బాగలేకపోయినా కూడా, డబ్బులు లేకపోయినా, ఆర్థికంగా సరైన పొజిషన్ లో లేకపోయినా, మంచి జీవితం ఆమెకు లేకపోయినా కూడా, ఎదుటి వారు బీదరగా అనారోగ్యంగా ఉన్నారని తెలుసుకున్నప్పుడు ఆమె వచ్చి ఆ విధంగా చేయడమే మంచి మనసు ఉన్నదనే విషయం మనకు తెలియజేస్తుంది కదా. అటువంటి మంచి పనులలో ఆమె ఎప్పటికీ ఆసక్తిగానే ఉన్నదన్నప్పుడు అది చాలా గొప్ప పని అయి ఉన్నదే గాని అది కొంచెం పనే కాదు.
0: And as we read in 1 Corinthians, the Apostle Paul says, our labor is not in vain. And so I still remember this lady so many years ago. She's passed away, I don't know, maybe 6 or 7 years ago, but the memory of what she did and her good works because she was a Christian are the things that I remember about her, and I know that she has a home in heaven now.
2: చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌల్ ఏం చెప్తున్నాడంటే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరగండి అని చెప్తున్నాడు. అంటే మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు అది ఎప్పటికీ కూడా వ్యర్థమే కాదు. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఆ వృద్ధాప్య స్త్రీని మనము గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆమె చనిపోయి కూడా దాదాపు చాలా సంవత్సరాలు అయింది, ఒక 5-6 ఏళ్ళు అయిపోయింది. కానీ ఆమె చేసినటువంటి మంచి పని ఇప్పటికీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాము, ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాము. దాని కారణం ఏమిటంటే ఆమె క్రైస్తవురాలే. ఆమె క్రీస్తునందు ఉండి ఆ క్రైస్తవ ప్రేమను చూపిస్తూ ఆ విధమైనటువంటి మంచి కార్యములు చేస్తూ ఉన్నది కాబట్టి ఆమెను ఇప్పటికీ కూడా మనం కొనియాడుతూనే ఉన్నాము. కాబట్టి అటువంటి మంచి పనులలో మనం ఎప్పటికి కూడా ముందుకు వెళ్ళాలి. ఆ పని ఎప్పటికి కూడా వ్యర్థమే కాదు.
0: And so as we're noticing this point number five, that we have to be faithful now, we're not faithful because of what we will get, but we are faithful because of what has been promised that's already ours if we just live faithfully every day.
2: చూడండి, ఇక్కడ మనకు వాగ్దానం చేయబడి ఉన్నది నిత్య జీవ కిరీటం ఇస్తాను అని. అయితే మనము ఆ వాగ్దానం మనకే చేయబడింది, మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నది. కానీ మనం చేయవలసింది ఏమిటంటే నమ్మకంగా ఉండాలి దాన్ని పొందుకున్నట్టుకు.
0: All right, let's notice point number six. Let's notice point number six now.
2: చూడండి, ఈరోజు అలాగే ఆరో పాయింట్ లైక్ మనం వెళ్దాము.
0: And point number six is, it's a little bit of a review point. What have we studied about the church?
2: ఇది చాలా మనము క్లుప్తంగా మనము వివరించుకుందాము. ఒకసారి మనము సంఘం గురించి ఏమేమి విషయాలు నేర్చుకున్నాము.
0: So we've studied nine lessons. This is our ninth lesson, part two of nine lessons. And hopefully through these nine lessons that we have a good understanding of what the church does and what we are supposed to do as Christians.
2: చూడండి, రెండవ రెండవ రెండవ విభాగంలో తొమ్మిదవ పాఠం ఇది. ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం అనేకమైనటువంటి సత్య విషయాలను, ఆత్మీయ విషయాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము.
0: So over these few weeks we have learned that the church is the body of the saved. Once we're saved, we are added to the church, the group of people who are saved if we're faithful and will have a home in heaven.
2: చూడండి, సంఘము అంటే ఏమిటి అనే విషయం గురించి మనం నేర్చుకున్నాము. సంఘము అనేటువంటి దానికి అర్థం ఏమై ఉండదు అంటే రక్షింపబడినటువంటి సమూహమే సంఘము. ఆ రక్షణ పొందుతున్న వాళ్ళందరూ కూడా దాంట్లోకి చేర్చబడుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాము.
0: We know that Christ himself, Jesus Christ, built the church. It's not man-made.
2: చూడండి, క్రీస్తు మాత్రమే సంఘమును కట్టాడు అనేటువంటి విషయం మనము చూస్తున్నాము. మనుషులు ఎవరు కూడా సంఘాన్ని కట్టలేదు అనే విషయం మనం మర్చిపోకూడదు.
0: There are a lot of so-called churches, but man has started those. They do things that are not in God's word. That's not a true church. It's a false church. The true church is the only church that was started by Jesus Christ.
2: చూడండి, చాలా సంఘాలు ఈనాడు పిలువబడుతున్నాయి, కానీ అక్కడ క్రీస్తునే ప్రకటించనే ప్రకటించరు. నిజానికి క్రీస్తు బోధ లేని ఏ సంఘమైనా కూడా అది క్రీస్తు సంఘమే అనగా నిజమైనటువంటి సంఘమే కాదు. అవి కేవలము మనుషులు తయారు చేసినటువంటి సంఘాలే గాని క్రీస్తు సంపాదించినటువంటి సంఘాలు కానే కాదు. ఎందుకంటే అక్కడ బోధ క్రీస్తుతో జరగాలి కానీ మనుషులతో జరగకూడదు కదా. మళ్ళా
0: We've also noticed that we enter the church by obeying the gospel.
2: మనం అలాగే చూసుకున్నాము, సంఘము సువార్తకు లోబడి ఉండాలి, సువార్తకు విధేయత చూపాలి అనే విషయం మనము తెలుసుకుని ఉన్నాము.
0: We're not voted into the church as some in the denominational world will say, well, we want to be a member of your church. Well, we have to vote on you to make sure that you can come in. That's not the way the church was established.
2: Again, brother, I can't get that
0: point. Okay, sure. The way that we enter into the church is through baptism, and we're added to the church. But there are some in the denominational world that teach, well, we have to vote you into the church. You can't be a member unless we vote on you. That's not the way Jesus set up the church.
2: నిజానికి సంఘంలో చేర్చబడుతున్నటువంటి వారందరూ కూడా క్రీస్తు ద్వారానే చేర్చబడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలాగ చేర్చబడుతున్నారు అంటే వాక్యాన్ని విని విశ్వసించి బాప్తిజం ద్వారా విధేయత చూపినటువంటి వారు మాత్రమే సంఘంలోకి చేర్చబడుతూ ఉన్నారు. అంతేగాని వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అక్కడికి సంఘంలో చేరబడే వారుగా కారణే కారు. అది కేవలము మనుషులు తయారు అనుకుంటున్నటువంటి విషయం సంఘానికి వెళ్తున్నానంటే కాదు. సంఘం అంటే రక్షింపబడినటువంటి వారు క్రీస్తు ద్వారా చేర్చబడుతూ ఉన్నప్పుడే అది నిజమైన సంఘం అని పిలువబడుతుంది.
0: And it's important to understand that there is only one true church. There's not many churches.
2: ఇంకొక విషయం మనం గ్రహించాల్సిన అవసరం ఉంది, అది ఏమిటంటే ఈ లోకంలో ఈ భూమి మీద కానీ ఒకటే క్రీస్తు ప్రభు వారు కట్టింది, ఒకటే సంఘాన్నే గాని అనేకమైన సంఘాలను క్రీస్తు ప్రభు కట్టనే లేదు.
0: And someone will say, well, Brother Paul or Brother Ravi, I see a lot of churches, the Baptist church, the Methodist church, the Catholic church. There are many churches. Someone would say that.
2: కొంతమంది ఏమని చెప్తారు అంటే బ్రదర్ పాల్ గారి చర్చ్ అని చెప్తారు, రవి వారి చర్చ్ అంటారు, లేదంటే బాప్టిస్ట్ చర్చ్ అంటారు, రోమన్ కేథలిక్ చర్చ్ అంటారు, అనేకమైన చర్చిలు ఉన్నాయి మాకు అని చెప్పి చెప్పుకుంటుంటారు. కానీ క్రీస్తు ప్రభు కట్టింది కేవలం ఒక చర్చ్ మాత్రమే, ఒక సంఘాన్ని మాత్రమే క్రీస్తు ప్రభు కట్టాడు.
0: But in the Gospels, when Peter made the great confession that Jesus was the Christ, the Son of the living God, Jesus told him, upon this rock, that confession, I will build my church, one church, singular, not plural.
2: మనకు అపోస్తులైన పౌలు, అపోస్తులైనటువంటి పేతురు ద్వారా మనకు ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు పేతురును చూసి పేతురు దగ్గర మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో ఇదిగో పేతురు లేదంటే కేఫా, ఇదిగో నేను నా సంఘమును నీ మీద కడతాను అని చెప్పినప్పుడు అక్కడ అనేక సంఘముల గురించి చెప్పలేదు, కానీ ఒక్క సంఘం గురించే చెప్పాడు, నా సంఘమును కట్టెదను అని చెప్పాడు. అక్కడ కట్టేది కూడా క్రీస్తు ప్రభు వారే కడుతున్నారు తప్ప ఇంకెవరో వచ్చి ఏరో కట్టడం లేదు. అక్కడ ఇదిగో నేను నా సంఘమును కడుతాను, అది ఒకటే ఉన్నదన్నట్టుగా ఒక్కదాని గురించే చెప్పినప్పుడు సంఘము అని పలికాడు తప్ప సంఘములు అని పలకలేదు. కాబట్టి సంఘాన్ని కట్టింది క్రీస్తే, సంఘములు ఒకటే ఒకటే సంఘాన్ని క్రీస్తు ప్రభు కట్టారు అన్నటువంటి విషయము అపోస్తలైనటువంటి పేతురు ద్వారా మనకు తెలుపబడుతూనే ఉంది.
0: And the true church is very easily identified by its teaching, its doctrine.
2: చూడండి, నిజమైనటువంటి సంఘము చాలా ఈజీగా, చాలా తొందరగా మనం దాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే దాని యొక్క బోధ ద్వారా, దాని యొక్క వాక్య బోధించడం ద్వారా, దాని యొక్క బోధ ద్వారా మనము ఇది నిజమైన సంఘమా కాదా అనేటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు.
0: For example, Mark 16:16, he that believeth and is baptized shall be saved.
2: మార్క్స్ వార్త 16:16లో మనకి ఏం చెప్పింది ఒకసారి చూడండి. ఉదాహరణకు అక్కడ ఏమని చెప్పబడిందంటే, ఇదిగో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష అని చెప్పబడింది.
0: But there are denominational churches that say, no, you don't have to be baptized. All you have to do is believe. You don't have to be baptized. That's not a true church.
2: చూడండి, ఇక్కడ మార్క్స్ వార్త 16:16లో నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష అని చెప్పబడినప్పుడు కొన్ని మతశాఖల వారు ఏం చెప్తారంటే, మీకేం అవసరమే లేదు, మీరు బాప్తిజం పొందాల్సిన పని లేదు, మీరు విశ్వసించండి, మిమ్మల్ని దేవుడే రక్షిస్తాడు, ఆ తర్వాత కావాలంటే తర్వాత ఇంకెప్పుడైనా బాప్తిజం మీరు పొందొచ్చు అని చెప్పి ఆ బోధన అక్కడ వాళ్ళు బోధిస్తూ ఉంటారు. నిజానికి ఆ బోధన బట్టి మనం దాన్ని గుర్తించవచ్చు, అది ఏం ఎలాంటి సంఘం అనేది.
0: You can also tell the true church in how it's organized, its organization.
2: చూడండి, అలాగే నిజమైనటువంటి సంఘము ఎలాగా నడిపించబడుతుందో, లేదంటే దాని సంస్థీకరణ ఎలాగా ఉంటుందో అనేటువంటి విధానాన్ని పోల్చి చూసినప్పుడు అది నిజమైన సంఘమా కాదా అనేది మనకు తెలుస్తుంది.
0: For example, the Catholic Church, they have the Pope at the top, and then you have priests and fathers and cardinals, and there's a hierarchy, a tree of people that are not in the Bible. That organization is not in the Bible, how that's organized.
2: చూడండి, ఉదాహరణ మనం చూస్తే రోమన్ కేథలిక్ చర్చ్ ని మనం ఒకవేళ పోల్చినట్లయితే అక్కడ ఒక పోప్ అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆ తర్వాత రెవరెన్స్ ఉంటారు, ఆ తర్వాత ఫాదర్స్ ఉంటారు, ఆ తర్వాత ఇంకా ఇలాగ చూసుకుంటూ వస్తే అక్కడ ఉన్నటువంటి ఆర్షియన్ క్యాథలిక్ లో ఉన్నటువంటి, రోమన్ క్యాథలిక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పదవిని కలిగి ఉంటారు. అంటే ఒకరు పోపు, ఒకరు ఫాదరు, ఒకరు ఇంకొకరు ఇంకొకరు అనుకుంటా ఉంటారు. కానీ ఆ విధానాన్ని ఏది కూడా సంఘంలో మనము సంఘంలో గుర్తించినట్లుగా బైబిల్ చెప్పదు. అంటే కొత్త నిబంధన సంఘంలో ఇలాంటివి విధానాలు ఏవి కూడా మనం చూడలేము. అయినప్పటికీ కూడా వాళ్ళు సంఘంలో ఈ విధమైనటువంటి సంస్థీకరణలు పెట్టుకుంటూ పదవులను పెట్టుకుంటూ ఈ విధంగా సంఘం ఉంటుందని చెప్పుకుంటుంటారు. నిజానికి అవేవి కూడా కొత్త నిబంధన సంఘంలో మనం చూడలేము.
0: The Bible is very plain that Jesus Christ is the head of the church.
2: బైబిల్ చాలా విశదంగా విశదపరుస్తుంది మనకు ఏంటంటే కేవలము క్రీస్తు మాత్రమే సంఘానికి శిరస్సై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని.
0: We do have elders that are overseers of the church, but they oversee the day-to-day operations of the church, and the elders are responsible for things like the teaching, the Bible classes, to make sure that the congregation is doing what it needs to do.
2: అంటే సంఘంలో సంఘ పెద్దలు ఉంటారు, అయితే ఆ సంఘ పెద్దలు ఆ సంఘంలో జరగవలసినటువంటి ప్రతి పని మీద బాధ్యత వహిస్తూ ఏ రోజు ఏ కార్యం జరగాలి, ఏ రోజు ఏ బైబిల్ తరగతి జరగాలి, లేదంటే ఎవరికి ఏం సమస్యలు వచ్చాయి, ఎవరికి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, లేదంటే ఎవరికి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని చెప్పుకుంటూ తెలుసుకుంటూ దాని విషయమైనటువంటి పనులను జరుపుకుంటూ ఉంటారు సంఘ పెద్దలు.
0: And then we have deacons in the church, according to the Bible. Those are helpers or servants that the elders appoint over various aspects of the church.
2: చూడండి, అలాగే సంఘంలో డీకన్స్ అని ఉంటారు, పరిచారకులు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు సంఘంలో. వారికి కూడా వారి వారికి సంబంధించినటువంటి పనులు వాళ్ళకు ఉంటాయి. అంటే పెద్దలు తర్వాత పెద్దలు అనేక పనులు చేయలేకపోయినప్పుడు ఈ ఈ పరిచారకులు వాడికి సహాయంగా చేస్తూ ఉంటారు.
0: All right, let's notice some other things that we have learned in this series. First of all, that the church belongs to Christ, not to men, not to mankind.
2: చూడండి, ఈ సిరీస్ లో మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏమై ఉన్నదంటే సంఘము మనుషులకు సంబంధించింది కాదు, సంఘము క్రీస్తుకు సంబంధించింది అనేటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాము.
0: I can't just start a church. If I wanted to start the Brother Paul Church, I don't have the authority to do that. Only Jesus Christ is the head of the church. And so if I start, I can start a congregation, but I'm only following what the Bible tells me to do. I'm not doing what I want to do.
2: చూడండి, ఇప్పుడు నేను వెళ్ళి సంఘాన్ని ప్రారంభిస్తాను అని అంటే అది నిజమైంది కాదు. ఎందుకంటే సంఘాన్ని ఆల్రెడీ సంఘాన్ని స్థాపించింది క్రీస్తు ప్రభు వారే, అది అలాగే కొనసాగిస్తూ వస్తుంది. లేదా నేను కేవలం వెళ్ళి అక్కడ ఒక మతానికి అలాగా సంఘానికి సంబంధించినటువంటి ఒక భాగాన్ని నేను అక్కడ కొనసాగించగలనేమో కానీ అక్కడ నేనే సంఘాన్ని కడతాను అనేటువంటి మాట మనం అనకూడదు. దాని విషయం సరైనది కాదు అది. ఎందుకంటే కేవలం క్రీస్తు మాత్రమే సంఘాన్ని కట్టారు, దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. మనము కేవలము ఒక ప్రాంతాన్ని బట్టి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము, దాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాము తప్ప నేను సంఘాన్ని కట్టాను అనే మాట మనం అనకూడదు, అది వాస్తవమే కాదు.
0: We have learned that the church worships in spirit and in truth. The church is not an entertainment organization. We don't have big bands and we don't have people putting on shows and things. We worship very God very reverently in spirit and in truth.
2: చూడండి, అలాగే సంఘము ఒక దాన్ని ఏమంటారు ప్రదర్శనశాల లాగా లేదంటే ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ లాగా ఉండకూడదు సంఘము. చాలా మంది సంఘములలో ఈనాడు మత శాఖల వాళ్ళు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక పెద్ద ఆర్కెస్ట్రా పెట్టుకుంటారు, సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటారు, లేదంటే అనేకమైనటువంటివి వాయిద్యాలు డ్రమ్స్ అవి పెట్టుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్క మనుషులను ఉత్తేజపరచడానికి వాళ్ళు ఎన్నెన్నో శబ్దాలు చేసుకుంటూ సంఘాన్ని నడిపిస్తుంటారు. కానీ సంఘంలో ఎలాంటి ఆరాధన జరగాలి అనేటువంటిది బైబిల్ మనకు చెప్తుంది. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. నిజంగా ఈ మాట చాలా గొప్ప మాట. ఎందుకంటే మనము ఎంతో పవిత్రతో ఎంతో భక్తితో మనం ఎంతో హృదయంతో మనము మంచి హృదయంతో ఆ విధమైన ఆరాధన జరపాలి అనేటువంటి విషయము అక్కడ మనకు నేర్పుతుంది. కానీ అల్లరితో మనము ఆరాధన జరపకూడదు అనే మాటను మనం మర్చిపోకూడదు. ఈ విధంగా మత్స్యాఖల వాళ్ళు అల్లరితో కూడినటువంటి దానితో సంఘాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు.
0: We have learned that the church follows a pattern in the New Testament. In other words, I don't have the ability to worship the way I want to. The pattern is established in the Bible.
2: చూడండి, ఆ సంఘములో ఒక ప్యాటర్న్ ఉంది, ఒక విధానం ఉంది. సంఘం ఎలాగా నడిపించబడాలి, ఎలాగా ఆరాధించాలి, ఎలాగా పాటలు పాడాలి, ఎలాగా ఉండాలి, ఎలాగ బోధించాలి అనేటువంటి ఒక విధానము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కానీ మనుషులు ఏం చేస్తున్నారు అంటే, మనుషుల కోరికలతో ప్రకారంగా సంఘాన్ని నడిపించుకుంటున్నారు. అలాగా ఉండకూడదు. కేవలం బైబిల్, బైబిల్ను మనం వెంబడిస్తూ దానిలో ఉన్నది మాత్రమే మనం బోధిస్తూ చేస్తూ రావాలి సంఘంలో.
0: We've also learned that the church has a God-given work. There are things that we have to do. Our main goal is to seek and save those who are lost and for us to remain faithful. That's our work in the church.
2: చూడండి, అలాగే సంఘానికి దేవుడు ఒక్కొక్కరికి సంఘానికి దేవుడు కొన్ని పనులను అప్పగించాడు. ఆ కోల్పోయినటువంటి వారిని మనం మళ్ళీ తిరిగి చేర్చుకోవాలి, రక్షణ పొందలేని వారిని మనం రక్షింపబడేటట్లు వాళ్ళకి నేర్పించుకుంటూ ఉండాలి, వారందరి కోసం మనం అందరం కూడా కలిసి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి పని అయి ఉన్నది అనే విషయం మనం మర్చిపోకూడదు.
0: We're also in the church to preach the gospel and the gospel only, the good news about Jesus Christ.
2: సంఘము అలాగే సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ఏమై ఉండదనంటే మంచి వార్త అని పిలువబడుతుంది. ఆ మంచి వార్త ఏమై ఉన్నదంటే క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం గురించి మనం బోధించాలి. అలాగా క్రీస్తు గురించి మనము సంఘంలో బోధించే వారిగా ఉండాలి.
0: There are some churches that the preacher or the so-called pastor will get up and they'll speak about politics and they'll speak against this and speak against that. But that's not the goal of the church. Those are personal issues. The church, when we assemble to worship, we're supposed to be talking about Jesus.
2: చూడండి, కొన్ని సంఘాల వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని మత్స్యకల వాళ్ళు ఆ సంఘం యొక్క కూడికలో నిలబడి ఏం వాక్యం ఏం బోధిస్తారంటే రాజకీయాలు బోధిస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ మధ్యలో జరిగినటువంటి పనులు విషయాల గురించి బోధిస్తూ ఉంటారు, ఇంకా వెనకల ఎక్కడో జరిగిన విషయాలను అక్కడికి వెళ్ళి బోధిస్తూ ఉంటారు. నిజానికి అవన్నీ పర్సనల్ విషయాలు, అవన్నీ తీసుకొచ్చి అక్కడ సంఘంలో సంఘానికి బోధించకూడదు. ఎందుకంటే నీకేదన్నా ఉంటే నువ్వు బయట బోధించుకో, బయట దాని గురించి మాట్లాడుకోవాలి. కానీ సంఘం యొక్క ఆరాధనలో లేదంటే సంఘం యొక్క బోధించే పరిస్థితిలో నీవు లోక సంబంధమైన వాటిని తీసుకుని వచ్చి సంఘానికి బోధించకూడదు. కేవలం క్రీస్తు బోధన మాత్రమే బోధించాలి. ఆయన యొక్క మరణాన్ని, ఆయన సమాధిని, ఆయన యొక్క పునరుత్థానాన్ని మాత్రమే, దానికి సంబంధించినటువంటి వాక్యాన్ని మాత్రమే సంఘం బోధించాలి. అది కేవలం బైబిల్ నందే గుర్తించబడాలి. బట్ సమ్ డినామినేషన్స్ పీపుల్స్ ప్రీచ్ బైబిల్, దే ప్రీచింగ్ బైబిల్ బట్ దే యూజ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యూమన్ రోడ్స్.
0: రైట్. And here in America, there are some that are it's terrible. They speak about politics. You know, we have free speech here in America. So they stand up in the pulpit. They'll talk about the president. They'll talk about the Congress. They'll talk about all these things that have nothing to do with the church at all. And you would leave that worship service and think, I didn't hear anything about the Bible. And that's a terrible thing.
2: ఓకే, చూడండి, భయంకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఒకవేళ మన మన దగ్గర ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి వాక్యాన్ని బోధించినప్పుడు ఒక ఒక వాక్యాన్ని తీసుకుంటాడు, లేదంటే ఒక వాక్యాన్ని తీసుకొని దానిలో నుండి పిట్టకథలు చెప్పుకుంటూ వేరే కథలను బోధిస్తూ ఉంటారు. అదే విషయాన్ని అక్కడ అమెరికాలో కూడా అదే విషయంగా జరుగుతుందంట. కాకపోతే అక్కడ రాజకీయాన్ని బోధిస్తారంట. అది చాలా భయంకరమైనటువంటి బోధన బోధిస్తూ బైబిల్ని విడిచిపెట్టి సంఘంలో బోధిస్తూ ఉన్నారనే మాట చాలా భయంకరమైనది అని చెప్తూ ఉన్నాడు.
0: All right, very quickly, let's make these last few points here. The church must make disciples. We have to teach, and we have to teach our children, because if we don't teach our children, then the church will not be in existence. So all we have to make disciples of those who are lost, and we have to make sure to train and teach our children about the church. It's very important.
2: చూడండి, అలాగే సంఘము ఏం చేయాలనంటే, సంఘము శిష్యులను తయారు చేయాలి. చాలా మంది దేవుని దగ్గరికి రాని వాళ్ళు ఉన్నారు, చాలా మంది దేవుని చేరని వాళ్ళు ఉన్నారు. వారందరినీ కూడా దేవుని బిడ్డలుగా వాళ్ళని మలుచుకుంటూ దేవుని కోసం వాళ్ళని తయారు చేస్తూ వారందరికీ వాక్యాన్ని ప్రకటించి వారిని శిష్యులుగా తయారు చేస్తూ రావాలి. ఇదే సంఘం యొక్క పనిలో భాగమై ఉన్నది.
0: It's the duty of the church to edify or to lift up, to build up the saints, our fellow church members. That's our duty.
2: ఇదే సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి పని. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళని బలపరచాలి, అలాగే వాళ్ళను వాళ్ళ సంఖ్యలోను ఆత్మీయతలోను వారిని ఎదిగించుతూ రావాలి, ఎడిఫై వాళ్ళని ఎదిగించుతూ రావాలి, అలాగే వారి యొక్క పరిశుద్ధతలో వాళ్ళు అభివృద్ధి పొందేటట్లుగా తయారు చేస్తూ రావాలి. ఈ విషయాలన్నీ కూడా సంఘం చేస్తూ రావాలి.
0: We cannot judge people based upon the way that they look or the way that they act. That's not what we're supposed to do. We're supposed to build people up so that they will remain faithful.
2: చూడండి, కేవలం మనుషులను మనము తీసుకుని వచ్చి కూర్చోబెట్టడమే కాదు, వారిని మనము ఆత్మీయతలోను మంచి విశ్వాసంలోను పరిశుద్ధతలోను వారిని ఎదిగించే వారిగా మనం ఉండాలి.
0: All right. Also, we need to remember to help the needy saints. We cannot keep our money to ourselves. The church is not a bank. We have to use the contribution in order to help needy saints.
2: చూడండి, అలాగే సంఘము ద్వారా పరిశుద్ధులకు కూడా సహాయం చేయబడుతూ రావాలి. అనగా ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో, ఎవరికైతే సహాయం అవసరమై ఉన్నదో వారిని గుర్తించి వారికి యొక్క అవసరాలలో వారికి సహాయం చేస్తూ రావాలి. సంఘము ఆ యొక్క సొమ్మును కూడా సేకరించుతూ ఉండాలి.
0: All right. We also have to remain holy and faithful, and we've talked about that. We cannot live one way inside the church building and then go out of the church building and live like the rest of the world. That's not what a Christian does.
2: అలాగే సంఘం అనేటువంటిది రెండు విధాలుగా జీవించకూడదు. అంటే చర్చ్ బిల్డింగ్ లో ఉన్నంత వరకు ఒక రకంగాను, చర్చ్ బిల్డింగ్ దాటి బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో ఉన్నట్టుగా లోక సంబంధుల వల్ల జీవించడాలు మాత్రము అలాగ ఉండకూడదు. సంఘము ఒకటే నిరీక్షణతో, ఒకటే పద్ధతితో, ఒకటే విధేయతతో అది ఎక్కడ ఉన్నా కూడా సంఘంగా ఉంటున్నటువంటి నీవు సంఘంలో చేర్చబడిన తర్వాత నీవు అలాగే కొనసాగుతూ రావాలి.
0: If I live like the world, then I'm not going to, there's no difference. People have to be able to tell a difference between the way we act as Christians and the way the world acts. There has to be a difference. We have to act better.
2: ఒకవేళ మనం లోక సంబంధులుగా వాళ్ళే మనం కూడా వాళ్ళ వాళ్ళే నడిచినప్పుడు మనకు వాళ్ళకు ప్రత్యేకత ఏమి ఉండదు. కానీ నిజానికి బైబిల్ ఏం చెప్తుంది అంటే మనం వారికి ప్రత్యేకంగా ఉండాలి, వేరుగా ఉండాలి, మనం వారికి వెలుగుగా ఉండాలనే విషయం మనకు చెప్తుంది. ఎందుకంటే మనం క్రియలు వాళ్ళ క్రియల వల్లే ఉన్నప్పుడు మనల్ని ఎప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా చూస్తారు? మనము ప్రత్యేకంగా ఉన్నప్పుడే కదా వారు మనల్ని చూస్తారు, మన వెలుగు వారి మీద పడుతుంది. కాబట్టి క్రీస్తు చెప్పినట్లుగా మనము లోకానికి వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా.
0: All right, and we also have to glorify God in the things that we do. The life that I live, all glory needs to go to God in everything that I do, whether it's personal work or whether it's if I'm working a job. I need to work it as if I'm giving glory to God because He's given me the talents and ability to do that.
2: చూడండి, ఎక్కడ ఉన్నా కూడా మనము దేవునికి మహిమకరంగానే ఉండాలని చెప్పేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. దేవుడికి మహిమకరంగానే మనం ఉండాలి ఎక్కడ కూడా. అనగా సంఘంలో ఉన్నా కూడా, సంఘము బయట ఉన్నా కూడా, మన యొక్క పనులలో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా మనం చేసేటువంటి ప్రతి పని ద్వారా దేవునికి మహిమకరంగానే జీవిస్తూ రావాలి.
0: So everything that we've talked about in this series of the church is pointing to one truth, and that is the church of Christ is not a man-made church. We follow the Bible and follow the Bible only, and that's what sets us apart from the denominational world.
2: చూడండి, సంఘము మనం ఇంతవరకు కూడా నేర్చుకున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే కేవలం క్రీస్తు సంఘము మాత్రమే క్రీస్తు ద్వారా ప్రారంభించబడినటువంటి సంఘంగా మనం గుర్తించగలం. ఎందుకంటే అది కేవలం క్రీస్తు ద్వారానే ప్రారంభించబడింది, క్రీస్తు బోధనే అనుసరిస్తుంది, క్రీస్తు ద్వారానే నడిపించబడుతుంది. కాబట్టి క్రీస్తు సంఘమే ఈనాడు నిజమైనటువంటి సంఘంగా గుర్తించబడుతూ ఉన్నది.
0: Okay, I think we have discussed most of everything that we need to relative to this today. You see the final statement here on the sheet that you can look at. So let's talk about next week. Let's talk about what we're going to look at over the next few weeks.
2: చూడండి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి రెండు సెషన్స్, మొదటి సెషన్ ఏమై ఉన్నది, బాప్తిజం గురించి నేర్చుకున్నాం, రెండోది సంఘం గురించి. ఈ రెండు విషయాల రెండు సెషన్లలో మనము పూర్ణంగా మనకు అవసరమైనటువంటి బోధన మనం అంతా కూడా తెలుసుకొని ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అనేకమైన విషయాలు మనకు బోధించబడ్డాయి. అయితే రేపు వారం నుండి ఇంకో మూడో సెషన్లోకి మనం వెళ్ళబోతున్నాము, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
0: So next week, Lord willing, we'll begin a new series.
2: రేపు వారము దేవుని చిత్తమైతే కొత్త సిరీస్ ను మనం ప్రారంభించుదాం.
0: And this series is going to be called Christian Living. Christian Living.
2: క్రైస్తవ జీవితము అనేటువంటి విషయం గురించి రేపు వారం నుండి మనం కొనసాగింది. అంటే సిరీస్ లు గమనించండి, బాప్తిజం గురించి తెలుసుకున్నాము, సంఘం గురించి తెలుసుకున్నాము. రేపు వారం ఏంటి, క్రైస్తవుని యొక్క జీవితం గురించి, క్రైస్తవుడు ఎలాగ జీవించాలనే దాని గురించి రేపు వారం నుండి కొనసాగించుకుందాం.
0: So we've talked about baptism in our first series, how we get into the church. Then this series, we've talked about the church and how it is organized and how it operates. So now this third series is going to talk about how should I live after I become a Christian.
2: Today, ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నాము, బాప్తిజం ద్వారా సంఘంలోకి ఎలాగ చేర్చబడాలి, లేదంటే బాప్తిజం ఎలాగ తీసుకోవాలి అనే విషయం గురించి, సంఘంలోనికి ఎలాగ చేర్చబడాలి అనేటువంటి విషయం గురించి మొదటి సెషన్ లో మనము సిరీస్ లో నేర్చుకుని ఉన్నాము. అలాగే రెండవ సిరీస్ లో సంఘము ఎలాగ నడిపింపబడాలి, సంఘంలో సంస్థీకరణలు ఎలాగ ఉండాలి, పనులు ఎలాగ ఉండాలి, వాళ్ళు ఏమేమి పనులు చేయాలి అనేటువంటి విషయం గురించి నేర్చుకున్నాము. ఆ తర్వాత రేపు వారం మనం ఏం చేస్తామంటే, సంఘంలోనికి చేర్చబడినటువంటి ప్రతి క్రైస్తవుడు ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా ఎలాగ జీవించాలి అనేటువంటి విషయం గురించి రేపు వారం నుండి మనం కొనసాగించుకుందాం.
0: So as we have talked about, there's a certain way that a Christian should act. We can't act one way in the worship and then go out in the world after Sunday, Monday through Saturday, and act a different way. So we're going to talk about the manner of life as a Christian, how we should act.
2: చూడండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమై ఉన్నదంటే, క్రైస్తవుడుగా తయారైనటువంటి మనుషుడు ఎలాగ జీవించాలి అనే దాని గురించి మనం బోధించుకోవాలి. సంఘంలో ఆరాధనలోకి వచ్చినప్పుడు ఒక రకంగాను, సంఘం ఆరాధన అయిపోయిన తర్వాత మిగతా లోకం వల్ల మనం ఎలాగా ఉంటూ కలిసిపోతున్నామో, లేదంటే మనం క్రీస్తు కోసం ఎలాగ జీవించాలో అనే దాని గురించి మనం నేర్చుకోవాలి. నిజానికి క్రైస్తవులు ఎక్కడ ఉన్నా కూడా క్రీస్తు కోసమే ఆలోచన చేస్తే వారిగా ఉండాలి.
0: So Brother Ravi and I are looking forward to that, and I hope that you're looking forward to it as well.
2: చూడండి దేవుని చిత్తం అయితే ఒకవేళ దీని విషయం గురించి మనము రవి వర్మ గారు మిమ్మల్ని ముందు తీసుకెళ్తారు, లేదంటే నేను మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను అని చెప్పి చెప్తున్నారు.
0: Okay, so that's going to conclude our lesson today about the church, and it's been very good, I think. I hope it's been good for everyone else.
2: Okay. చాలా మంది మీరందరూ కూడా ముగింపు, మంచి ముగింపుని విన్నారని అనుకుంటున్నాను.
0: All right, shall we close with a word of prayer?
2: Yes.
0: All right. Let's bow for prayer.
2: Wait.
0: Sure. Hello to everybody in the live audience there.
2: Yes.
0: Okay, let's pray.
2: Okay.
0: Let's pray together. Our Father in heaven, we're so thankful that we are able to gather here together and study your word.
2: పరలోకమందున్న తండ్రి, మీ నామమును గణపరుస్తున్నాం తండ్రి. మీ విధంగా మీ యొక్క విషయాలను తెలుసుకోవడానికి, మేము ఈ విధంగా కలిసి మిమ్మల్ని మీ వాక్యాన్ని చదువుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు మా తండ్రి.
0: We're so thankful, Father, for all who have joined the live program and for those who will watch and listen to the program later in the week.
2: తండ్రి ఈ విధంగా ఈ పాఠం ఈ క్లాస్ ఈ తరగతిలో చేరి విన్నటువంటి మీ బిడ్డలందరినీ దీవించండి. ఆ తర్వాత ఈ వాక్యంను తర్వాత వినబోతున్నటువంటి వారిని కూడా మీరే దీవించండి.
0: We're thankful, Father, for Brother Ravi and for his dedication to the church.
2: తండ్రి నన్ను సహోదరులు రవి గారిని బట్టి, రవి వర్మ గారిని బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాము. ఆయన వారిని దీవించండి, ఆయన సంఘం మీద ఉన్నటువంటి ఆసక్తిని బట్టి మీరే ఆయన దీవించమని కోరుకుంటున్నాము.
0: Continue to bless him and all of those who are there that have a great interest in your word.
2: తండ్రి ఇక్కడ ఈ వాక్యం మీద ఆసక్తి చూపుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరే దీవించండి తండ్రి.
0: Father, we're thankful that we have this opportunity and we ask that you would forgive us of our sins even this hour as we are able to do so and ask through the blood of Jesus Christ.
2: మా తండ్రి మా పాపములను మీకు అప్పచెప్తున్నాము. మేము ఇప్పటి వరకు కూడా చేసినటువంటి మా పాపములను అన్నిటిని కూడా మీకు అప్పచెప్తూ క్రీస్తు యొక్క రక్తం ద్వారా మమ్మల్ని కడగమని బ్రతిమలాడుకుంటున్నాము.
0: Bless those, Father, who are sick among our number from all the congregations there in India who may be watching or listening a little bit later.
2: మా తండ్రి ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములను అలాగే ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అనారోగ్యం రానికోకుండా మంచి ఆరోగ్యంగా వాళ్ళని ఆశీర్వదించండి మా తండ్రి.
0: Bless Brother Ravi and his wonderful wife as they are with child, and we ask for your blessings upon them that the child will continue to grow well, and when the birth comes, that the child will be very healthy. And we know that they both will dedicate that child to your service.
2: తండ్రి నా సోదరులు రవివర్మను బట్టి వారికి ఇచ్చినటువంటి మంచి భార్యను బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాము. వారికి ఇవ్వబోతున్నటువంటి మంచి సంతానం కూడా మీరే ఆ విధంగానే ఎదిగించుకోమని మా తండ్రి వారిని కూడా మీ యొక్క సేవలో వాళ్ళని వాడబడినట్లు వారిని కూడా మంచిగా ఈ భూమి మీదకి తీసుకురాగలరని బ్రతిమలాడుకొంచున్నాము.
0: We're so thankful for the Bible that we can study what you would have us to do.
2: మా తండ్రి మీరు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథమును బట్టి మీకు కృతజ్ఞతలు మా తండ్రి. మేము ఎలాగా జీవించాలనో ఏ ఏ పనులను చేయాలనో వాటిని గురించి మాకు నేర్పిస్తూ ఆసరాగా ఉన్నటువంటి ఆ బైబిల్ గ్రంథమును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా తండ్రి.
0: And help us to put out of our minds the things of the world so that we can live our Christian life so that we can be in heaven with you one day.
2: మా తండ్రి ఈ భూమి మీద మేము క్రైస్తవులుగా ఎలాగ జీవించాలనో పరలోకంలోకి మేము ఏ విధంగా స్వాస్థమును పొందుకోవాలనో మేము జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి మా తండ్రి.
0: Bless every single person who is again watching or listening to this broadcast.
2: మా తండ్రి ఈ వాక్యమును వింటున్నటువంటి వారిని అలాగే బ్రాడ్కాస్ట్ లో మన తర్వాత వేరే విధంగా దీనిని వింటూ వినబోచున్నటువంటి వారిని కూడా మీరే దీవించండి.
0: Watch over us through the rest of the week and the weekend, and we are certainly looking forward to the Lord's Day this Sunday.
2: మా తండ్రి అలాగే మేము ఈ తర్వాత జీవించబోతున్నటువంటి మిగతా వారం రోజులలో కూడా మమ్మల్ని దీవించమని ఆదివారం ఆరాధన కూర్చి మేమందరం కూడా కలిసి మిమ్మల్ని ఆరాధించినట్లు కూడా మమ్మల్ని దీవించమని కోరుచున్నాము.
0: Continue your blessings upon us as is in accordance with your will.
2: మా తండ్రి మీ యొక్క ఆశీర్వాదములు మా మీద ఎప్పటికీ ఇలాగనే వచ్చి మీ యొక్క మీ ఎదుట మేము విధేయత చూపినట్లు మమ్మల్ని దీవించమని కోరుచున్నాము.
0: And it's in the blessed name of Jesus that we pray.
2: ఈ విన్నపములన్నీ కూడా యేసుక్రీస్తు నామమున అడుగు వేడుకుంటున్నాము.